నునకు కాల కపుడ పీనునకు మకితి బారు బోల నాజి ఉజిల కపుడ పీనునకు కాల కపుడ పీనునకు ఉజిల కపుడ పీనునకు.